నమో రోగ రోగే నమస్తం ఇష్ణాన్ నమో మంత్ర మంత్రం నమో జంత్ర జంత్రం నమో ఇష్ట ఇష్ట నమో తంత్ర తంత్రం సదా సచ్చిదానంద సర్వ ప్రణాశీ అనూపే అరూపే సుమస్తల్ నివాసీ సదా సిద్ధదా బుద్ధదా భిర్ధకర్తా అధో ఊర్ధ్ అర్ధం అగగుగహర్తా పరం పరం పరమేశ్వరం ప్రోచపాలం సదా సర్వదా సిద్ధదాతా దయాళం అచ్చేతి అపేదీయ నామం అకామం సమస్తో పరాజి సమస్తస్తామం తేరా జోర్ చాతురి ఛంద్ జలయ హై థలయ హై అభీత హై అభయ హై ప్రభు హై అజూ హై అదేశ హై అవేశ హై ప్రియాంగ్ పురా ఛంద్ గాదే అబాదే అనందీ స్వరూపే నమో సర్వమానే సమస్తి నిదానే నమస్త్వం నినాథే నమస్త్వం పరమాత్మే నమస్త్వం అగంజే నమస్త్వం అభంజే నమస్త్వం అకాలే నమస్త్వం అపాలే నమో సర్వదేశే నమో సర్వపేశే నమో రాజరాజే నమో సాజ సాజే నమో సాయ నమో మాయ మాయ నమో గీత గీతే నమో ప్రీత ప్రీతే నమో రోగ రోగే నమో శోక శోకే నమో సర్వరోగే నమో సర్వభోగే నమో సర్వజీతం నమో సర్వపీతం నమో సర్వజ్ఞానం నమో సర్వతానం నమో సర్వమంత్రం నమో సర్వమంత్రం నమో సర్వదృశ్యం నమో సర్వకృత్సం నమో సర్వరంగే త్రిభంగీ అనంగే నమో జీవ జీవం నమో బీజ బీజే అఖజ్జే అభజ్జే సమస్తం ప్రసజ్జే కృపాలం స్వరూపే కుకర్మ ప్రణాశీ సదా సర్వదారిద్ర్య సిద్ధం నివాసీ చార్ పరిచాంతో ప్రసాద్ అమృత కర్మే అమృత ధర్మే అలఖ జోగే అచల భోగే అచల రాజే అటల సాజే అఖల్ ధర్మం అలఖ కర్మం సర్వం దాతా సర్వం జ్ఞాతా సర్వం పానే సర్వం మానే సర్వం ప్రాణం సర్వం త్రాణం సర్వం భుక్తా సర్వం జుక్తా సర్వం దేవం సర్వం పేవం సర్వం కాలే సర్వం పాలే రుహాల్ ఛాంద్ తో ప్రసాద్ ఆదిరూప్ అనాదిమూర్త్ అజోన్ పురుఖ అపార్ సర్వమాంతర్మాన్ దేవ్ అభేద్ ఆదుదార్ సర్వపాలక సర్వకాలక సర్వకోపునకాల్ జత్ తత్ర విరాజ హి అవధూత రూప రసాల నామ ఠామ నా జాత జాకర్ రూప రంగ నరేఖ ఆద్ పురుఖ ఉదార్ మూర్త అజోన్ ఆదశేఖ దేశ అర్ణ పేస జాకర్ రూప రేఖ నరాగ్ జాత్ర తత్ర దిశా విశా హోయ ఫైల్యో నరాగ్ నామ కామ బహిర్ పేఖ తామ హో న జాయ సర్వమాన సర్వత్రమాన సదేవ మానుతాయ ఏక ముహూర్త అనేక దర్శన కీన్ రూప అనేక ఖేల్ ఖేల్ అఖేల్ ఖేలన్ అంత కో ఫిర్ ఏక్ దేవ్ పేవ్ న జానీ జయ బేద్ హర్క తేవ్ రూప రంగ న జాత్ పాసో జానీ కహ జేవ్ తాత మాత న జాత జాకర్ జనమ మర్మహీన్ చక్ర బకర ఫిరి చతుర్ చక్ మాన హీ పుర్తీన్ లోక చౌదా కే విఖే జగ జాప హీ జయ జాప్ ఆదేవ్ అనాద్ ముహూర్త థాప్యో సభ జయ థాప్ పరమ రూప పునీత ముహూర్త పూర్వం పురుఖ అపార సర్వ్యో సుజంభవ గణ పంజన హార కాలహీన్ కళా సంయుక్త అకాల పురుఖ దేశ తరం తాం సో పరమ రహత అభూత అల్ఖ అపేక్ అంగ రాగ న రంగ జాకే జాత పాత నా నామ గర్భ గంజన దుష్ట పంజన ముకుద్దాయ కామ ఆవరూప అమీక్ అనుస్తుత్ ఏక్ పురుఖ అవధూత గర్భగంజన సర్వపంజన ఆద్ రూప అసూత్ అంగహీన అభాంగ్ అనాతం ఏక్ పురుఖ అపార సర్వలాయక సర్వకాయక సర్వకో ప్రత్పాల సర్వగంత సర్వహంత సర్వతేయన పే సర్వశాస్త్ర జాని జయ రూప రంగ రే పరం వేద పురాణ జాంకే నేత పాగత నేత కోట సిమృత పురాణ శాస్త్ర నా ఆవిహి ఉచిత మద్భార ఛంద తో ప్రసాద గుణగానుదార మహిమా అపార ఆసాన అభంగ ఉపమా అనంగ అనుభవ ప్రకాశ నిస్దిన అనా